0: ఓయ్ డాన్ టైం స్టార్ట్ అయింది, మంచి మాసం కూడా వేసుకుందావా?
1: Yeah.